0: పట్నాపురపు ఎర్రయ్య అండ్ పాటీ, అకంపనీడ్ ఆన్ స్పెషల్ డోలు బై శ్రీ విఎన్ బాలచందర్. శ్రీ అసనాపురపు ఎర్రయ్య ఈజ్ ఎ రినౌండ్ సాక్సోఫోన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హీ రిసీవ్డ్ హిజ్ ఇనిషియల్ ట్రైనింగ్ అండర్ శ్రీ జి వెంకటరమణ. హీ లేటర్ అండర్వెంట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండర్ శ్రీ కల్లూరి మల్లయ్య అండ్ ఎర్న్ రికగ్నిషన్ యాజ్ ఎన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి కడప. He has performed extensively across India at various cultural sabhas and temples and has been honored with prestigious position of Kanchi Kamakoti Asthana Vidwan.
1: Aaj ke karyakram mein Shri Asnapuram Yeraiya evam Mandali ke saath Dolu par Shri V.N. Balchandar sangati denge. Shri V.N. Balchandar Andhra Pradesh ke prasiddh Dolu vadak hain. उन्होंने श्री एन लक्ष्मी नारायण तथा तिरुच्चरई टी जी मुथु कुमार स्वामी पिल्लई जैसे प्रतिष्ठित गुरुओं से प्रशिक्षण प्राप्त किया. वे आकाशवाणी के टॉप ग्रेड कलाकार हैं.
0: इन टुनाइट्स कंसर्ट श्री असनापुरपु यर्रैया एंड पार्टी इज एकंपनीड ऑन स्पेशल डोलू बाय श्री वी एन बालचंदर. श्री वी एन बालचंदर इज अ रिनाउंड डोलू आर्टिस्ट फ्रॉम आंध्र प्रदेश. ही रिसीव्ड ट्रेनिंग अंडर डिस्टिंग्विश्ड गुरुस इंक्लूडिंग శ్రీ ఎన్ లక్ష్మీ నారాయణ అండ్ తిరుచారై టీజి ముతు కుమారస్వామి పిళ్ళై. హీ ఈజ్ ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆకాశవాణి.
1: శ్రీ ఎరయ్య అప్నే సాక్సోఫోన్ వాదన్ కి శురువాత్ కర్ రహే హై. నిన్ను కోరి యునన్నురా సే యే రచనా టీ సింగారాచారి కి హై జో రాగ వసంత్ ఔర్ ఆది తాల్ మే నిబద్ధ హై.
0: శ్రీ ఎరయ్య బిగిన్స్ హిస్ సాక్సోఫోన్ రిసైటల్ విత్ నిన్ను కోరి యున్నానురా, ఎ కాంపోజిషన్ ఆఫ్ టీ సింగారాచారి ఇన్ రాగ్ వసంత సెట్ టు ఆదితాళ్.